0: ఏ ఇతంగిని హో జమ్ని హైనతి మాయ్
1: జమ్న తో పంత ఓతని
0: ఫరే యా యావే కొచ్చేటారు
2: ఏ ఆమిలేట మనిషి నేతున్న దగ్గేకో తీరువారు నాగ్ పశో గర్బార్ కసో చిటావో
3: ఓహో
0: గారే పర్లు.